తేజస్వినామధీరమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వందే దక్షిణ కైలాసం, వందే వాగ్జినేమపి, వందే వేణువనేశ్వరం, వందే శ్రీమత్కాంతిమతీశ్వరి, వందే శ్రీమూలలింకం చ శ్రీమత్తాంబ్రసభాపతి శివగామి సమో వేదం సుందరం లోకసుందరం. செங்கண்மான் சிலை விடுத்து சேனையோடும் செது பந்தனம் செய்து சென்று குக்கு பொங்குபோர் பல செய்த புகழால் வென்ற போரொரு கண்ணெடுமுடிகள் பொடியாய் மீழ பொங்குபோர் பல செய்தே